0: హిందీ మాట్లాడాలి.
1: Turns on Braden Brown, 17 out of the city, valid, negative.
0: Clear.
1: 6 and 32.